కింగ్ ఆఫ్ పాప్ ఆదివేస్ మిదని చాట్తోగ రస్కం కురము ఆదివేస్ సమ చాట్తకున్ జాగ హోదము దునియేగే ఎత బయగే హిత అతులము బయ మ్యూజిక కి జమాం బదల్ వియస్ బదల్ నువాన్ ఎచ్చకంగే దిరిహురి హెక్కకి మైకల్ జాక్సన్ గే థ్రిల్ ఆల్బమ్

0: ఆడియోవస్ ఫిలువాలుమ నువదిహ ఎకెం మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం ట్యూన్ కుందమ్మ.
1: దివేహి ఎఫ్ఎం దివేహి నాయకు నువదిహ ఎకెం మెగాహెర్ట్స్
2: అలినూర్.

0: Liebe Hilfe, nur die Ecke Megahertz.
1: దోహకు సీతం తర్వాత లవయ మ్యూజిక్ అత్తి ఉన్న లోబి హజియాక బదులు కొల్ విధానయే బిఫార్ మ్యూతి ఎఫురు సత్ తిబేఫులు ఎమ్మె లోబివా ఎమ్మె గయావాగడి అహరు తకే వందెం లోయిబాయకు అడోహి టీ టైం రిక్వెస్ట్ మిఫహరు కూడ బదలకాయకు ఎమ్మె కముదా లవతం అడువహము కొమ్మె 30 మినటకు అడుగును మెంకురా స్వాతక జవాబ్ ఫొనువా ಕೊಮ್ಮೆ ಸುವಾಲಕಿ ಎಮಹಕ ಕಂಡಾಳ ಹಾಸ ಹದ್ಯಾಯ ಗಾಯಕುದ್ದೇ ಫಾಲಮೆ ತಿಬಾಗೆ ಇಲ್ಮಾ ತಿಬಾ ಎಮ್ಮೆ ಗಯಾವಾಲವತ ಮಿಫಹರು ಮಿ ಹದ್ಯಾಯ ಹಮೆಯ ತಿಬಾ ಗೆಂಗುಸ್ತೆ ಫಾಲಮ ಕದಮಾ